కాని రమ్మని ఆ కుర్ర చాలా జోటు కుర్ర ఏది జోటు పుర్ర కబూతర భయ ఉడతారే కుర్ర కుర్ర మొట్టర బోలి గుర్ర తోరా బోలి ఆ హుర్ర తూ అగర గిండకడా యా తూ అగర గిండకడా మో